104 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో చెన్నెల వెళ్ళిన మీ ఉరేతాత్మక ఐక్యను హిందుస్థానీ శాస్త్రీయ సంగీతచ్చ కార్యవణి ఆజ ఐకూయా. సమరాజ్ని షేలార్ హంచే గాయన్ అప్లా గాయనాత్ తీ సాదర్ కరతాత్ రాగ్ బైరాగీ.